ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషర్మణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 తేడాతో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయలు విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించడానికి 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ బైపాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు చెందిన 118 కిలోమీటర్ల పొడవైన వివిధ సెక్షన్లను కూడా ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్ట్ అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రైళ్ల వేగవంతమైన రాకపోకల మధ్య రద్దీ తగ్గుతుంది, సమయపాలన మెరుగుపడుతుంది. హైదరాబాద్, బలార్షా, విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గిస్తుంది. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు ప్రధానమంత్రి బెంగళూరులో కూడా పర్యటిస్తారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యానమందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటన ప్రారంభిస్తారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి వడోదర కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటు సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి సదుపాయాలు కల్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి కీలక సామాజిక భద్రత పెన్షన్ పథకాల ప్రభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.

0: దేశ ప్రజలకు గౌరవం, భరోసా, ఆర్థిక భద్రత అందించడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ కార్యక్రమాలే నిదర్శనమని సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలు అట్టడుగు స్థాయిలో ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపాయని, దేశంలోని సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేశాయని ఆయన చెప్పారు. అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలను వివరిస్తూ, ఈ పథకం ఎంతోమంది ప్రజలకు తమ వృద్ధాప్యంలో మరింత సురక్షితమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడిందని, సామాజిక భద్రతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ నిబద్ధత అనేది సూచిస్తోందని మోదీ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిశ్వసాత్తో కలిసి సందర్శించారు. భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా గెర్మిటియాస్ వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం ఈ నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిశ్వసాత్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ భారతీయుల చారిత్రక ప్రయాణానికి సంబంధించిన ఉమ్మడి వారసత్వాన్ని సంరక్షించడంతో పాటు ప్రపంచానికి తెలియజేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం 10 గంటలకు చెన్నైలో ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్తో పాటు 9 మంది టీవీకే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 234 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందిన విజయ్ను ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నియమించారు. తలా 2 ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే ఐయుఎంఎల్ పార్టీల మద్దతు లేఖలను సమర్పించిన తర్వాత విజయ్ను ముఖ్యమంత్రిగా నియమించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ విజయన్ ఆహ్వానించారని రాజ్భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. May 13వ తేదీలోపు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆయన ఆదేశించారు. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల, విడి సతీషన్ కూడా హాజరయ్యారు. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులు ఎదుర్కోవడానికి సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్యన సమన్వయాన్ని అమిత్ షా అంచనా వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ ప్రగతితో సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల పురోగతిని కూడా మంత్రి సమీక్షిస్తారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరక్కల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్, గంగానదీ పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిషా, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటి పూట వేడి నెలకొంటుంది. H1B వీసా ప్రోగ్రాం కింద నియమించుకునే ఉద్యోగులకు చెల్లించే కనీస వేతనాలను గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30% మేరకు పెంచాలని అమెరికా ప్రతిపాదించింది. విదేశీయులు తక్కువ జీతాలకే పనిచేస్తూ అమెరికా పౌరుల వేతన అవకాశాలను దెబ్బతీయకుండా నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. కొత్త నిబంధన ద్వారా ఎంట్రీ లెవెల్ నుండి అత్యంత అనుభవం

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మే నెలలో వచ్చే రెండో ఆదివారం.

0: అంటే అంతర్జాతీయ మాతృదినోత్సవం. అమ్మలందరికీ శుభాకాంక్షలు. ఆలోచిస్తే ఈ ప్రపంచమంతా ఉన్నది అమ్మలు మరియు తమ పిల్లలే కదా. మన తొలి చూపు, తొలి స్పర్శ, తొలి పలుకు అమ్మ. కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి, అమ్మ ముద్దు కన్నా వేరే ముద్దలేదు ఆకలికి. మనల్ని భూమి మీదకి తీసుకువచ్చి బాధ్యతగా పెంచి పెద్ద చేసే పయనంలో ఆమె పోషించే పాత్రలు అనేకం. గురువు, వైద్యురాలు, నేస్తం, ఆహార నిపుణురాలు, పాకశాల శాస్త్రవేత్త, మానసిక నిపుణురాలు. ఎన్ని చేస్తుంది కదా మన కోసం అమ్మ. అసలు అలసట అనే మాట లేదేమో అమ్మ నిఘంటువులో. మాతృమూర్తులందరికీ పాదాభివందనాలు. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఈనాటి మల్లెపూదండలో మాతృదేవోభవ శ్రీమతి కమలాకర రాజేశ్వరి గారి ప్రసంగం మరియు పాటలు విందాం.
1: భారతదేశంలో ఆదర్శప్రాయురాలిగా భావించబడే స్త్రీ ఎవరంటే తల్లి అంటారు స్వామి వివేకానంద. ముందుగా తల్లి, చివరగా కూడా తల్లే. స్త్రీత్వానికి ఆదర్శం మాతృత్వం. సమస్త కష్టాలను ఓర్చుకునేది, ఎప్పుడూ క్షమిస్తూనే ఉండేది తల్లి. అద్భుతమైన నిస్వార్థమైన ప్రేమ ఆమెది. పూర్వం స్త్రీ జగజ్జననిగా భావించబడింది. స్త్రీలందరూ జగన్మాత ప్రతిరూపాలు అని చెప్తుంది సప్తశతి. అందుకే ఇటీవలి కాలం దాకా ఏ వయసులో స్త్రీలనైనా అమ్మగా సంబోధించే అలవాటు మన సమాజంలో ఉండేది. సీతమ్మ, సీతాబెన్, సీతాయి, సీతాబాయి, ఈ విధంగా అన్నమాట. ప్రతి మనిషి జీవితంలో తల్లిది ప్రముఖ పాత్ర. అసలు మన భారతీయ సంస్కృతి ప్రధాన సూత్రమే మాతృదేవోభవ. తల్లి శరీరాన్ని ఇచ్చి జన్మనిస్తుంది, ఆప్యాయత అనురాగం పంచి ఇస్తుంది. ఆమె ప్రేమ అనిర్వచనీయం. ప్రపంచంలోని ప్రేమ అంతా ఒకవైపు, అమ్మ ప్రేమ మరోవైపు. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా మారని మధురమైన ప్రేమ అమ్మ ప్రేమ. దేవుడు అన్ని చోట్ల తానుండలేడని అమ్మను సృష్టించాడట. అందుకే తల్లి దైవంతో సమానమైంది. అమ్మ అంటే అనురాగం, మమకారం మరియు దైవత్వానికి మారుపేరు అంటారు స్వామి వివేకానంద. పిల్లలకు తొలి ప్రేమ, తొలి గురువు, తొలి దైవం అమ్మ. గుడి ఎంత అందంగా ఉన్నా, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నా అక్కడ దేవుడు, అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే కదా. ఓ కవి పలికినట్టు దైవంబులు లేరు తన కన్నతల్లి కంటే అన్నమాటలు అక్షర సత్యాలు. సర్వ తీర్థాంబువుల కంటే సమధికంబు పావనంబైన జనయిత్రి పాదజలము అని శ్లాఘించాడు శ్రీనాథ మహాకవి. కాలమేదైనా లోకమేదైనా మాతృత్వం మహత్వపూరితం. తన చేతిలోని పసికందును చూసి తన ప్రసవ వేదనను మర్చిపోతుంది తల్లి. కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్లు తన బిడ్డ ఎలా ఉన్నా ఆమె కంటికి ఇంద్రుడో చంద్రుడో. బిడ్డ కంట్లో నీళ్లు తిరిగితే ఆ తల్లి చూడలేదు. మమతకు ప్రతిరూపం మాతృమూర్తి. దేశం ఏదైనా ప్రేమ ఒకటే కదా. అందుకే ప్రపంచమంతా కూడా తల్లిని ఉన్నత పీఠంపై ఉంచి ఆరాధిస్తుంది. ఆమె గౌరవార్థం ఒక రోజును కేటాయించి ప్రతి ఏటా ఆ రోజు తల్లిని కలుసుకొని ఆమెకు విశ్రాంతినిచ్చి ఆమెను సంతోషంగా ఉంచేందుకు సంబరాలు చేస్తుంది. ఆ రోజే ప్రపంచ మాతృదినోత్సవం. ఇది పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో ఉద్భవించింది. 20వ శతాబ్ది ప్రారంభంలో అన్నా జార్విస్ అనే ఒక మహిళ తన తల్లి జ్ఞాపకార్థం మాతృదినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఆమె తల్లి ఒక సామాజిక కార్యకర్త, ఆరోగ్యం శాంతి కోసం కృషి సల్పిన మహనీయురాలు. ఆమె మరణించాక ఆమె జ్ఞాపకార్థం జార్విస్ మే నెల 2వ ఆదివారం నాడు మాతృదినోత్సవం జరిపింది. ప్రప్రథమంగా ఈ ఉత్సవం వర్జీనియా రాష్ట్రంలో నిర్వహించింది. ఆమె జరిపిన ప్రచార ఫలితంగా 1911 నాటికి అమెరికాలోని చాలా రాష్ట్రాలలో ఈ దినోత్సవం చేయడం సంప్రదాయమైంది. 1914 అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ దీనిని అధికారిక సెలవు దినంగా ప్రకటించాడు. తల్లి కోసం ఒకరోజు కేటాయించి ఉత్సవం చేయాల్సిన అవసరం ఉందా అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజైనా తల్లిని చూసేట

ందుకు పిల్లలు తప్పనిసరిగా వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది. పాశ్చాత్య దేశాలలో పిల్లలు ఎదగగానే తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్లి స్వతంత్రంగా జీవించే సంప్రదాయం ఉంది. అమ్మను రోజూ చూసే సందర్భం లేదు కాబట్టి అమ్మ కోసం వారు ఒక రోజును కేటాయించుకున్నారు. ఆ రోజే మాతృదినోత్సవంగా జరుపుకుంటారు. పాశ్చాత్య నాగరికత ప్రభావంతో ఈ దినోత్సవం మన దేశానికి కూడా వ్యాపించింది. మాతృదినోత్సవం రోజు తల్లులకు పూలగుచ్చాలు అందించి ఆమెకు ఇష్టమైన ప్రత్యేక వంటకాలు చేసి ఆమెకు ఆ రోజు విశ్రాంతినిచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఆమెకు నచ్చిన ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆమె ఆనందంగా గడిపేట్లు చేస్తారు. కుటుంబంలో తల్లి పాత్రను గుర్తించడం, ఆమె చేసిన త్యాగాలకు కృతజ్ఞతలు తెలపడం మాతృదినోత్సవం ముఖ్య ఉద్దేశం. అయితే అమ్మ ప్రేమకు ఒకరోజు కృతజ్ఞతలు తెలిపితే ఆమె రుణం తీరుతుందా? బిడ్డల భవిష్యత్తుకు నిరంతరం శ్రమించడం, వారి సంతోషమే తన సంతోషంగా భావించడం అమ్మ నైజగుణం. అమ్మ ఒడి ప్రథమ బడి. మన పురాణాల్లో ఎందరో ఆదర్శమాతలు. బిడ్డలకు బాల్యంలోనే గోరుముద్దలతో పాటు జ్ఞాన సంపదను అందించేవారు. శ్రీరాముని తల్లి కౌసల్య బాలరామునికి పసితనం నుండే అందరినీ ప్రేమించడం, పెద్దలను గౌరవించడం నేర్పిందట. ఆమె పెంపకం వల్లనే రాముడు కుమారుడుగా, అన్నగా, శిష్యునిగా, భర్తగా, రాజుగా, వీరుడుగా మొదలైన పాత్రలు సక్రమంగా నిర్వహించగలిగాడు. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవ శార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు. అంటే, ఓ రఘువంశ శార్దూలమా రామా, నీవు ధర్మాన్ని నియమంగా నిరంతరంగా త్రికరణ శుద్ధిగా పాలించు, ధర్మమే నిన్ను కాపాడుతుంది అని. ఉగ్గుపాలతోనే ధర్మాన్ని రంగరించిపోసింది రామునికి తల్లి కౌసల్య. కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే అంటూ ఆ తల్లి కుమారునిగా రాముణ్ణి విశ్వామిత్రుడు నిద్రలేపుతూ చెప్పిన శ్లోకం తల్లి ప్రాధాన్యతను చెప్పకయే చెప్తుంది. సుమిత్ర మరో ఆదర్శమైన మాత. రాముడు అరణ్యవాసానికి వెళ్లేటప్పుడు లక్ష్మణుడు వారి వెంట వెళ్లవలసిన అవసరం లేదు, తనని వెళ్లమని ఎవరూ ఆజ్ఞాపించలేదు. అయినా లక్ష్మణుడు అన్న వెంట అడవులకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. తల్లి అయిన సుమిత్ర లక్ష్మణుణ్ణి వెళ్లవద్దని లేదు, వారించనూ లేదు. ఆమె ఆధ్యాత్మిక జ్ఞాన సంపత్తి కలిగిన ధీర వనిత. వనవాసానికి అన్నతో వెళ్లేందుకు సిద్ధమైన తనయుణ్ణి చూసి, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యదా సుఖం అని చెప్తుంది. అంటే, రాముణ్ణి తండ్రిలాగా, సీతాదేవిని తల్లిలాగా, అడవిని అయోధ్యగా భావించమని బోధ చేసి పంపింది. శ్రీకృష్ణుని పెంపుడు తల్లి యశోద కృష్ణుణ్ణి ఎంతగా ప్రేమించి లాలించిందో జగద్విదితమే. అయినా కృష్ణుణ్ణి చిలిపి పనులకు, అల్లరికి, గోపికల ఫిర్యాదులకు కృష్ణుణ్ణి మందలించి బుద్ధులు గర్పింది. కుంతీమాత భర్తలేని అసహాయురాలైన, ఏమాత్రం ప్రేమాభిమానాలు లేని దాయాదుల ఇంట్లో మెలగాల్సి వచ్చినా వారితో చాకచక్యంగా మసలుతూ సఖ్యంగా ఉంటూనే తన 5 మంది కుమారులను ప్రజ్ఞావంతులుగా, విద్యా వినయ సంపన్నులుగా, వివేకవంతులుగా పెంచింది. తండ్రి లేని లోటును తీరుస్తూ బిడ్డలకు అండదండగా ఉండి తనయులను ఆదర్శ సోదరులుగా పెంచింది. ఇలా మన పురాణాలలో ఎంతోమంది ఆదర్శమాతలు తమ బిడ్డలను జ్ఞానరత్నాలుగా, మంచి ముత్యాలుగా, వజ్రపు తునకలుగా, సచ్చీలురుగా తీర్చిదిద్దారు. ఇక చరిత్రలోకి తొంగిచూస్తే మరెంతోమంది తల్లులు తమ బిడ్డలను వీరులుగా, శూరులుగా, మంచి వ్యక్తులుగా రూపొందించిన కథలు కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. భర్త నిరాదరణకు గురి అయినా చింతించక తల్లిగా తన కర్తవ్యాన్ని నిర్వహించి కుమారుణ్ణి వీరుడుగా తీర్చిదిద్ది మహత్వపూర్ణ మాతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది వీరశివాజీ తల్లి జిజియాబాయి. బాల్యంలో శివాజీకి ప్రతినిత్యం స్నానం చేయిస్తూ, అన్నం తినిపిస్తూ వీరుల గాథలు కళ్లకు కట్టినట్లు వివరించేది. ఆ తల్లి కృషి ఫలితంగా స్వతంత్ర మహారాష్ట్ర రాజ్యస్థాపన జరిగింది. ఆమె నేర్పిన దైవభక్తి, దేశభక్తి శివాజీని చక్రవర్తిగా, ఛత్రపతిగా మార్చింది. తమ పిల్లలను ధర్మమూర్తులుగా, దేశభక్తులుగా మాత్రమే కాక విద్యావంతులుగా, సంఘ సంస్కర్తలుగా మలచిన తల్లులు కూడా ఎందరో ఉన్నారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని తల్లి భగవతీదేవి తండ్రి లేని కుమారుణ్ణి ఎంతో కష్టపడి చదివిస్తుంది.

స్కూల్ ఫైనల్లో ఫీజు కట్టడానికి 3 రూపాయలు లేని కష్టకాలంలో తన పెళ్లి పట్టు చీర అమ్మి ఫీజు కోసం ఇస్తుంది. సంపాదన పరుడైన పిదప కుమారుడు, నీకేం నగలు కావాలో చెప్పు, కొనిస్తాను అన్నాడట. నాకు 3 నగలు కావాలి అందట తల్లి. ఈ ఊరిలో మంచినీళ్ల బావి లేకపోవడంతో ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. ఊరి బయట నుండి నీరు తెచ్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మంచినీటి బావిని తవ్వించు, అదే నా మొదటి నగ అన్నదట ఆ మాతృమూర్తి. అది పూర్తి చేసిన పిదప 2వ నగ గురించి కుమారుడు ప్రస్తావించాడు. ఈ ఊరి పిల్లలకు పెద్దలకు ఏదైనా అనారోగ్యం కలిగితే పట్టణంలోని వైద్యశాలకు వెళ్ళడానికి కష్టపడుతున్నారు. ఒక వైద్యాలయం ఏర్పాటు చేయి, అదే నా 2వ నగ అన్నదట ఆ ఆదర్శమాత. అది

0: తెచ్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మంచినీటి బావిని తవ్వించు, అదే నా మొదటి నగ అన్నదట ఆ మాతృమూర్తి. అది పూర్తి చేసిన పిదప రెండో నగ గురించి కుమారుడు ప్రస్తావించాడు. ఈ ఊరి పిల్లలకు పెద్దలకు ఏదైనా అనారోగ్యం కలిగితే పట్టణంలోని వైద్యశాలకు వెళ్లడానికి కష్టపడుతున్నారు. ఒక వైద్యాలయం ఏర్పాటు చేయి, అదే నా రెండో నగ అన్నదట ఆ ఆదర్శమాత. అది కూడా నెరవేర్చాక కనీసం ఇప్పుడైనా నగలు కొనుక్కోమని కొడుకు అంటే, ఈ వయసులో నాకు నగలెందుకు, దాని బదులు నువ్వు సమాజ సేవ చెయ్యి, అదే నా మూడో నగ అన్నదట ఈశ్వరచంద్రుని తల్లి. స్వార్థ చింతన లేకుండా పిల్లలను సమాజ సేవకు పురికొల్పి సమాజోద్ధరణకు కృషి చేశారు ఎంతోమంది తల్లులు. ఇలాంటి ఆదర్శమాతల కోసం ఒకరోజు ప్రపంచ మాతృదినోత్సవం జరపగలమా? వారిని నిత్యం స్మరించుకుంటూ వారి బోధనలను ఆచరిస్తేనే వారికి మనం కృతజ్ఞతలు తెలిపినట్లు. బిడ్డలను రావణునిలా గొప్పవారుగా కాకుండా రామునిలా దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి సంపన్నులుగా రూపొందించాలి. కొందరు తల్లులు ప్రత్యక్ష బోధన ద్వారా కాకుండా సవాళ్లకు తాము ప్రతిస్పందించే తీరు ద్వారా పిల్లలకు విచక్షణ జ్ఞానాన్ని అందిస్తుంటారు. ఆదర్శమాతల జాబితా పురాణ చరిత్ర కాలాలకే పరిమితం కాలేదు. ఆధునిక యుగంలో కూడా ఎంతోమంది తల్లులు తమ పిల్లల కోసం తమ జీవితాలను, సుఖ సంతోషాలను కూడా త్యాగం చేసిన వారున్నారు. ఒక వాస్తవిక సంఘటనలో ఒక తల్లి బధిరురాలైన కుమార్తెకు జన్మనిచ్చింది. భర్త నిరాదరణకు గురి అయిన ఎన్నో కష్టనష్టాలు కోర్చి ఆ పాపను పెంచి పెద్ద చేసింది. ఆ పాపలో ఉన్న గాన నైపుణ్యాన్ని గుర్తించి ఆమెకు సంగీత శిక్షణ ఇప్పించి మ్యూజిక్లో ఎంఏ చేయించింది. పొట్టపోషణకు తాను సంపాదిస్తూ కుమార్తెను వెన్నంటి ఉండి అన్ని క్లాసులకు తనకు తోడుగా వెళ్ళి కుమార్తె ఆర్థిక స్వావలంబనతో జీవించేట్లు చేసింది. ఇలాంటి త్యాగధనులైన మాతృమూర్తుల కథలు ఎన్నో ఎన్నెన్నో. తాము విద్యావంతులు కాకపోయినా పిల్లలను అత్యున్నత చదువులు చదివించిన తల్లులు వారి ఆసక్తులను, వారిలో దాగున్న నైపుణ్యాలను గుర్తెరిగి ఆయా విద్యలలో వారు ప్రావీణ్యం సంపాదించేందుకు కృషి చేసిన చేస్తున్న తల్లులు ఆధునిక కాలంలో ఎందరో ఉన్నారు. పిల్లలు వివిధ రంగాలలో రాణించడానికి తల్లులు పోషిస్తున్న పాత్ర ఎనతగింది, మెచ్చతగింది. తన ఊపిరి ఉన్నంత వరకు పిల్లల బాగు కోసమే పాటుపడుతుంది తల్లి. అందుకే శంకరాచార్యులు గారు అంటారు, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అని. అంటే తల్లి మేలుకోరని చెడ్డ కుమారుడు ఉండవచ్చు, కానీ కుమారుడి మేలుకోరని చెడ్డ తల్లి ఉండదు. అనిర్వచనీయమైన ప్రేమ, కల్మషం లేని ఆప్యాయత, ఆమె యద గదులలో నిక్షిప్తమై ఆమె నిరంతరం బిడ్డల శుభాన్ని కాంక్షిస్తుంటుంది. విదేశీయులు వారి సాంప్రదాయం ప్రకారం సంవత్సరానికి ఒకసారైనా మాతృదినోత్సవ సందర్భంలో తల్లిని కలుసుకుంటున్నందుకు మనం వారికి శుభాకాంక్షలు తెలుపుదాం. అదే సమయంలో మన భారతీయ సాంప్రదాయం ప్రకారం తల్లిని ప్రత్యక్ష దైవంగా భావిస్తూ వీలైనంత వరకు ఆమెతో ప్రేమానురాగాలు పంచుకుంటూ ప్రతినిత్యం ఆనందిద్దాం. మాతృదేవోభవ అనే సందేశాన్ని భావితరాలకు అందిద్దాం.
1: ఇంతవరకు మాతృదేవోభవ శ్రీమతి కమలాకర రాజేశ్వరి గారి ప్రసంగం విన్నాం.

దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలలో ఇవాళ ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 3 నుండి 9 నెలలు మధ్యగల గర్భిణీ స్త్రీలకు సమగ్రమైన మరియు నాణ్యమైన ప్రసూతి సంరక్షణను అందించి తద్వారా తల్లి మరియు నవజాత శిశు మరణాలను తగ్గించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. మాతృత్వ అభియాన్లో భాగంగా ప్రతి నెల 9వ తేదీన వైద్యుల నేతృత్వంలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు మరియు కౌన్సిలింగ్ ఉచితంగా చేయబడతాయి. గర్భిణీ స్త్రీలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్, ఐరన్ మరియు కాల్షియం సప్లిమెంట్లు అందించబడతాయి. పోషకాహార లోపంతో ఉన్న గర్భిణీ స్త్రీలకు మరియు అధిక ముప్పు కలిగిన గర్భిణులకు ప్రత్యేక శ్రద్ధ లభిస్తుంది. మొబైల్ అప్లికేషన్ ద్వారా దగ్గరలో ఉన్న మాతృత్వ అభియాన్ కేంద్రాలను గుర్తించవచ్చు. మరిన్ని వివరాల కోసం HTTPS:

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వం శ్రీ దుగ్గిరాల రామారావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది.

కార్యక్రమంలో నాని చిత్రానికి గాను ఉన్ని కృష్ణన్ సాధనా సర్గం ఆలపించిన చంద్రబోస్ సాహిత్యం విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: అబ్బబ్బబ్బబ్బా, పొద్దున్నుంచి ఒకటే పని పని పని. అలా బయటికి వెళ్ళొస్తే ఇంకా అసలు ఇంట్లో ఏమి చేయడం అవ్వట్లేదు, ఒకటే అలసట.
1: ఏంటి రూప, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు?
0: రారా శైలజ, ఏం లేదు, ఈ మధ్య కాస్తంత పని చేసుకునేసరికి ఒకటే అలసట, దాంతో ఏమి చేయబుద్ది కావట్లేదు, విసుగ్గా ఉంటుందనుకో.
1: అవునవును, నువ్వెంతసేపు ఇలాగే పనులు పనులు అంటూ కూర్చో, నా మాట ఎప్పుడు విన్నావు కనుక.
0: ఏంటే నీ గొడవ, ఏం వినాలి?
1: నువ్వే కాదు రూప, మనలో చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోజులో ఓ గంట సేపు కాలినడక, వ్యాయామం, యోగా వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలను అధిగమించగలం.
0: సరిగ్గా చెప్పావు శైలజ. ఒత్తిడిని తగ్గించి మానసిక శారీరక ఆరోగ్యాన్ని చేకూర్చే వ్యాయామాల్ని, యోగాను మన దినచర్యలో భాగంగా తప్పనిసరిగా చేసేసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం.

మరొకసారి అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. సేవ సర్వత్రా అత్యంత ముఖ్యమైనదని, రోజువారీ జీవితంలో సేవను అంతర్భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఉదయం బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో కొత్తగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ధ్యానం యువజనులకు అత్యంత ముఖ్యమని, మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు

0: దాన మందిరం వంటి వ్యవస్థలు ఉపయోగపడతాయని, రానున్న సంవత్సరాల్లో ఇది అనేక తరాల వారికి శాంతికి మూల కేంద్రంగా మారుతుందని తనకు విశ్వాసం ఉందని మోదీ చెప్పారు. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతులకు కూడా ధరిత్రితో అనుబంధంలో ప్రకృతితో సాన్నిహిత్యం, పర్యావరణ పరిరక్షణతో వచ్చే మనశ్శాంతి అవసరమని మోదీ అన్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ప్రధానమంత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ సుమారు 9,400 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. హైదరాబాద్ పణజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా 3,175 కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టిన గూడెబెల్లూరు నుండి మహబూబ్ నగర్ వరకు 167వ జాతీయ రహదారి 4 వరుసల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే వరంగల్లో పీఎం మిత్ర పథకం కింద అభివృద్ధి చేసిన పీఎం మిత్ర పార్కును, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా హైదరాబాద్లోని సింధు హాస్పిటల్ను ఆయన దేశానికి అంకితం చేస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో క్యాన్సర్ చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించిన మల్టీ సూపర్ స్పెషాలిటీ కేర్ ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థగా ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటనకు వెడతారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. తమిళనాడులో తమిళక వెట్రి కళగం వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్తో పదవీ బాధ్యతలు, గోప్యతకు సంబంధించిన ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.
0: ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో 120 మంది ఎన్నికైన ఎమ్మెల్యేల బలాన్ని విజయ్ సాధించారు. తద్వారా 1967 సంవత్సరం తర్వాత డిఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలకు చెందని వ్యక్తిగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. అస్సోం బీజేపీ శాసనసభాపక్షం తన నాయకుడిని ఎన్నుకునేందుకు ఈరోజు గౌహాటీలో సమావేశం కానుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం అటల్ బిహారీ వాజ్పేయి భవన్లో సమావేశమయ్యారు. మరోవైపు అస్సోంలో వరుసగా 3వ సారి ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కేంద్ర పరిశీలకుడు జగత్ ప్రకాష్ నడ్డా, సహ పరిశీలకుడు నయాబ్ సింగ్ సైనిల సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం అదే వేదికపై ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. May 12th జరగనున్న ప్రమాణ స్వీకార ఉత్సవం కోసం వివిధ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నేత రాహుల్ గాంధీ, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు ఎన్నికయ్యారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుమల సందర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు విజయవంతంగా ప్రశాంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన జ్ఞానేష్ కుమార్ ఈ ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD పోలకండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న

0: సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అమిత్ షా బేరేజు వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ పురోగతి సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల ప్రగతిని కూడా హోంమంత్రి సమీక్షిస్తారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి సందర్శించారు. మన దేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: ట్రినిడాడ్ టొబాగోలో ఒక అగ్రో ప్రాసెసింగ్ వ్యవసాయ శుద్ధి కేంద్రాన్ని కూడా ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రితో కలిసి డాక్టర్ జయశంకర్ ప్రారంభించారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో గంగానదీ పరివాహక ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, హిమాలయ పరిసర పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటిపూట వేడి కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ జట్టు 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు జరగనున్న పోటీల్లో మధ్యాహ్నం 3:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. మానసికంగా శాంతంగా, వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాట్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వణకం. ఆకాశవాణి செய்திகள் வாசிப்பவர் ரங்கநாதன். தலைப்புச் செய்திகள். தமிழக முதலமைச்சராக திரு ஜோசப் விஜய் இன்று பதவியேற்றார். அவருடன் 9 அமைச்சர்களும் பதவியேற்றுக் கொண்டனர். மேற்குவங்கம், அசாம் மற்றும் புதுச்சேரியில் பிஜேபிக்கு கிடைத்துள்ள வெற்றி மத்திய அரசின் திட்டங்கள் மீது மக்கள் கொண்டுள்ள நம்பிக்கையை வெளிப்படுத்துவதாக பிரதமர் திரு நரேந்திரமோடி கூறியுள்ளார். தாய்மொழியுடன் பிற மாநில மொழிகளை மாணவர்கள் கற்றுக்கொள்வதற்கு கோடைகால சிறப்பு பயிற்சி முகாம்கள் நாடு முழுவதும் நடத்தப்படும் என்று மத்திய கல்வி அமைச்சகம் அறிவித்துள்ளது. ஜம்மு காஷ்மீரில் போதைப் பொருள் தடுப்பிற்கான 100 விழிப்புணர்வு இயக்கத்தில் 1 கோடிக்கும் மேற்பட்டோர் இணைந்துள்ளனர். ஐபிஎல் கிரிக்கெட் போட்டியில் சென்னை அணி இன்று லக்னோ அணியை எதிர்கொள்கிறது. இனி விரிவான செய்திகள். தமிழக முதலமைச்சராக திரு ஜோசப் விஜய் இன்று பதவியேற்றார். ஆளுநர் திரு ராஜேந்திர விஸ்வநாத் அர்லேக்கர் அவருக்கு பதவிப் பிரமாணமும் ரகசிய காப்புறுதியையும் செய்து வைத்தார்.
3: ஜோசப் விஜய் எனும் நான்